ఇటీవల జరిగిన ఆకాశవాణి చరిత్రక వివిధ భారతి కేంద్ర ఎఫ్ఎంపీ 1.8 మెగాహెర్ట్జ్ పర్ అరబ్ ప్రస్తుత హే లోక్ గీతం కా ప్రోగ్రామ్ లోక్ రంగ్ ఆజ్ కే ప్రోగ్రామ్ మే హమ్ ఆప్కో సునా రహే హే కుచ్ నాగపురి లోక్ గీత్